గంధమ భూపతి శక్తి నివాస విభుమాకలు లాలిత శ్రీకృష్ణ మారి గిరి తవ సుప్రభాతం హే నింబ పత్ర వినివారిత సర్వరోగే జంభీర ముఖ్య ఫలమూల

విశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళౌ యాంకరాకాశ విద్రాక్ష కామనీనాయ సాక్షిణీ సప్త కళ్యాక నిష్ఠాయై కృష్ణ మాజై సుమంగళ